0: దాలా ముళ్ళేన తువ బొక్కటదలో జీవంబీలా
1: పురాణయే పటన్ ముళ్ళే బలే పెనెన్నె ముళ్ళే నిసైవా నరయా మినిహకు వెన్నె ముళ్ళే నిసైవా నరయా మినిహకు వెన్నె
0: ముళ్ళే బలే తరం దేయకునే ఐసె ముళ్ళే బగే ఉత్తుం దేయకునే ముళ్ళే అమారు వక్కియా ఇరిదమా కలగ్గియా విశ్వాస

0: పలకనువన్నీ
1: హలో మహాపుట్టు తన తురు పసెదువన్నీ పందం అల్లువాటన తమొళేల బెన్నే
0: దవగే అదత్తెటలు వేతి బెన్నే ముళ్ళేని సాలెబూదే ఐ సదా దిలెన్నే ముళ్ళేని సాలెబూదే ఐ సదా దిలెన్నే
1: అయ్యయ్యో ములే బలే తరం దేయక్నే ఐసె ములే వగే ఉత్తుం దేయక్నే అయ్యో ములే అమారు అక్కియా ఇరే దమా కలగ్గియా విసుపా